కాయ దేవలు మనధజా విషలహరి ఫహరాయ్ మన చల్యా దేవల్ చలే తాకా సర్ బస్ జాయ్ రె సాధు తాకా సర్ బస్ జాయ్। శ్రోతాఓ, కబీర్ సాహబ్ మానవ శరీర కీ దివ్యతా ఔర్ మన్ కీ చంచలతా కా నక్షా ఖీంచతే హుయే కహతే హై కాయా దేవల్ మన్ ధజా। యహ జో తుమ్హారీ కాయా యాని హాడ్ మాస్ కా సుందర శరీర హై, యహ కోయి సాధారణ మకాన్ నహీ బల్కి పరమాత్మా కే నివాస్ కా దేవల్ యాని ఏక్ పవిత్ర దేవాలయ ఔర్ మందిర్ హై। ఔర్ ఇస్ మందిర్ కే శిఖర్ పర్ జో ధజా యాని పతాకా లగీ హుయీ హై వహ తుమ్హారా చంచల్ మన్ హై। ఉస్ ధ్వజ కీ దిశా క్యా హై, దశా క్యా హై, విషయ లహరీ ఫహరాయి, సంసార్ కీ జో విషయ యానీ విషయ వాసనాఓ లోభ ఈర్షా ఔర్ కామ క్రోధ కీ తుఫానీ లహరీ యానీ ఆంధ్యా చల్ రహీ హై, ఉన్మే యహ మన్ రూపీ ధ్వజా పాగలో కీ తరహ హర్ దిశా మే ఫడఫడా రహా హై, డోల్ రహా హై। ఇస్ భటకావ్ కీ అంతిమ త్రాసదీ కో అగలి పంక్తి మే ఉజాగర్ కర్తే హుయే కబీర్ కహతే హై, మన్ చల్యా దేవల్ చలే, జబ్ తక్ కేవల్ ధ్వజా డోల్తా హై తబ్ తక్ బాత్ సంభల్ సక్తీ హై, లేకిన్ జబ్ వాసనావ్ కా ఖిచావ్ ఇతనా బఢ్ జాతా హై కి మన్ చల్యా యానీ మన్ కే పీఛే పీఛే యహ పురా దేవల్ యాని శరీర రూపీ మందిర్ భీ మర్యాదా కీ నీవ్ ఛోడ్ కర్ గలత్ రాస్తో పర్ చల్ పడతా హై తాకా సర్బస్ జాయ్। తో సమ్ఝో ఇస్ మనుష్య కా సర్బస్ యాని శీల్ సంయమ్ ధర్మ స్వాస్థ్య ఔర్ ఆత్మిక్ శాంతి సబ్ కుచ్ పూరీ తరహ లుట్ జాతా హై, ఉస్కా సర్వనాశ్ హో జాతా హై। యహ దోహా దేవాలయ ఔర్ चित्त वृत्ति विरोध का शिखर है। कबीर यहां समझा रहे हैं कि इंद्रियों के विषय की आंधी जब मन पर हावी होती हैं तो शुरुआत में यह केवल एक सूक्ष्म विचार होती हैं, लेकिन जब मनुष्य विचार को आचरण में उतार लेता है, जब मंदिर ही ध्वज के पीछे भागने लगता है, तब आत्मा अपने मूल स्वरूप से च्युत हो जाती हैं। कबीर का यह सूत्र हमें सचेत करता है कि मन रूपी ध्वजा को विषय वासनाओं के तूफान से बचाकर विवेक के खंभे पर स्थिर रखना ही सच्ची भक्ति है। आज का चिंतन, मेरे दोस्तों, आज जरा ठहर कर अपने इस देह मंदिर का आदर करना सीखिए। हम बाहर के मंदिरों में जाते हैं, वहाँ जूते बाहर उतारते हैं, हाथ मुंह धोकर पवित्रता से प्रवेश करते हैं, लेकिन हमारे भीतर यह जो जीता जागता परमात्मा का मंदिर है, इसमें हम रोज़ नफरत, गंदे विचार, नशा और कलह का कितना कूड़ा कचरा भरते रहते हैं। हमारा मन रूपी ध्वज जिस भी वासना की आंधी आती हैं उसी तरफ फहराने लगता है। आज कोशिश कीजिए इस मंदिर की पवित्रता को बहाल करने की, अपने मन रूपी ध्वज को उस विषय लहरों से बचाइए, इस चंचल मन को उस राम नाम के स्थिर शिखर से बांध दीजिए, ताकि बाहर चाहे कितनी भी आंधियां क्यों न चलें, आपके भीतर का यह देवालय